జగననిహితపాణిం మండనం మండనానాం తరుణ తులసిమాలా కందరం కంజనేత్రం సదయధవలహాసం విఠలం చింతయామి. విటెవరి ఉభా కటెవరి హాత్ కాయమౌజేచా పంఢరీనాథ్. భక్తరాజ్ పుండలికాన దిలేల్యా విటెవర్ ఉభె ఢగలేలె శ్రీ విఠ్ఠలాచే సమచరణ. పాణ్యాన భరలేల్యా నిళ్యా సావళ్యా మేఘాప్రమాణె శ్రీ విఠ్ఠలాచే పాణిదార కమలనయన. గళ్యామధ్యే టవటవిత్ తుళసీమాళ. మందస్మిత కరణార శ్రీ విఠ్ఠలాచ ముఖకమల. या सगळ्याचं सुदर्शन आणि चिंतन हेच आमचं परमभाग्य होय. विठ्ठल हे दर्शन, विठ्ठल हेच चिंतन. ऐकूया जयकुमार पार्टे यांनी भैरवी रागामध्ये संगीतबद्ध केलेला संत तुकोबारायांचा हा अभंग. गायक कलाकार आर एन पराडकर.